అందరికీ ఆదరమైన స్వాగతము. వసంతం వచ్చేసింది. సో పూల పరిమళతో, కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహంతో ఆ వసంతపు అందమైన రంగులను, మధురమైన సంగీత స్వరాలను మీ ముందుకు తీసుకువస్తుంది. మరియు మీ అర్చన శ్రీధర్ కూడా తన జ్యోతక ప్రియమైన సంగీత పాటలను మీకోసంగా సంగీత నిలయంపై తీసుకువస్తున్నారు. సో రండి, సంగీతంతో ఈ వసంతాన్ని మనము ఆస్వాదిద్దాం. ఆఫ్ కోర్స్ వెల్కమ్ వన్ అండ్ ఆల్ టు సంగీత నిలయము, ట్యూస్డే 6 PM to 7 PM. టుడే ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ విత్ ద ఫౌండర్ ఆఫ్ ద సారీ ధోతి వాక్ అండ్ ఆఫ్ కోర్స్ విత్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆంధ్ర మహాసభ యాజ్ వెల్. సో స్టే ట్యూన్ ఫర్ దట్ అండ్ మోర్. యాజ్ యూజువల్ ఐ ఎమ్ అర్చనా శ్రీధర్. లెట్ ద మ్యూజిక్ స్పీక్, ఇన్స్పైర్ అండ్ Unites. Welcome to the springy edition of Sangeetha Nilayamu. Up first is this iconic song called Sitamma Mayamma. Of course, it is in the Ragam Vasantam. I'll let you know about it in a bit. But first, G. Balakrishna Garu in the composition Sitamma Mayamma.

0: జి బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన సీతమ్మ మాయమ్మ త్యాగరాజస్వామి వారి ప్రసిద్ధ కృతి. ఇది శ్రీ సీతారాములపై భక్తిని చక్కగా వ్యక్తపడించే ఒక కృతి అని మనము అనుకోవచ్చు. ఇన్ దిస్ కంపోజిషన్ త్యాగరాజ ఎక్స్ప్రెసెస్ డీప్ డివోషన్ బై సేయింగ్ దట్ సీతమ్మ ఈజ్ హిజ్ మదర్ అండ్ శ్రీరామ లార్డ్ శ్రీరామ ఈజ్ హిజ్ ఫాదర్. ది కృతి ఈజ్ ఇన్ ద రాగం వసంతం. వసంత ఈజ్ స్ప్రింగ్. Yes, you guessed it right, and that's why I played it here on the airwaves of Lotus FM. And because the 1st of September is celebrated at Spring Day in this part of the hemisphere, I thought that is reason enough for me to play Sitamma Mayamma as the opening song for today's edition of Sangeeta Nilayamu. Stay tuned.
1: Hi, this is Michael Owen, Hollywood Bets brand ambassador. Being a champion, I know the best performances come from making the right decisions on and off the pitch. Enjoy the game, enjoy the excitement, but play responsibly. Gambling responsibly is about staying in control so you can enjoy it your way. If you or someone you know needs support, help is always available. Call the South African Responsible Gambling toll-free counselling line on 0800 006 008 or WhatsApp help to 076 675 0710.
0: అందరికి ఆదరమైన స్వాగతము. దిస్ ఇస్ సంగీత నలియము. ట్యూస్డే 6 PM టు 7 PM అండ్ టుడే ఈజ్ స్ప్రింగ్ డే ఎడిషన్. వీ హ్యావ్ దట్ ఇంటర్వ్యూ కమింగ్ అప్ షార్ట్లీ, సో స్టే ట్యూన్డ్ ఫర్ దట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద సారీ అండ్ ద ధోతి వాక్ హ్యాపనింగ్ ఇన్ Gauteng. So stay tuned for that at about 20 minutes past 6 o'clock. Well, the first feature is coming up soon, and we also have feature number 2, which is the explanation to a blockbuster song. Stay tuned right here with me on Sangeeta Nilayamu.
2: You're listening to Sangeeta Nilayamu.
0: మరొకసారి అందరికీ ఆదరమైన స్వాగతము. ఈరోజు మన మాయాజాల పదం ఈజ్ వెల్ వెయిట్ ఫర్ ఇట్ ఇట్ ఈస్ పునరుజ్జీవన. కష్టంగా ఉంది అనిపిస్తుందా? యూ థింక్ ఇట్స్ డిఫికల్ట్? నాట్ అట్ ఆల్. దాట్స్ వై వీ రైట్ హియర్ ఫర్ యూ. రైట్. సో వసంత ఋతువులు ప్రకృతికి కొత్త ఆకులు పూలతో కొత్త జీవనం ఇస్తుంది. దానివల్ల మనము ప్రతిరోజును కొత్త ఆరంభంగా మనము స్మరించాలి. సో మంచి ఆలోచనలు మరియు అలవాట్లతో మనము ముందుకు సాగాలి కదా. అందుకే ఈరోజు కూడా మనము ఒక మాయాజాల పదంలో అలాంటిదే ఒక పదం నేర్చుకుందాము. లెట్స్ లెర్న్ అ వర్డ్ దట్ ఇస్ సిమిలర్ టు ద సీజన్ ఆఫ్ స్ప్రింగ్, విచ్ మీన్స్ రిన్యూవల్, పునరుజ్జీవన. లెట్స్ లుక్ ఎట్ ది ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ వర్డ్. ఇఫ్ యూ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ టు సిలబుల్స్, ఇట్ ఈస్ పూ, అ సాఫ్ట్ పూ దే యాజ్ ఇన్ పర్హాప్స్ యాజ్ ఇన్ పుట్, యా పూ, న యాజ్ ఇన్ నట్, రు పునరు. The ru is a little bit of a slightly rolled syllable, and there is a slight stress on the third syllable, the ru. Punarujjivana. Jivana, you all know this word. It's in Hindi, in many other languages, Sanskrita, it's jivana. Even in Gujarati, it's jivan. So, jivana. Punarujjivana. Ji, va, and na. Punarujjivanam or Punarujjivana means the same, which means renewal, revival, or a fresh beginning. Just like spring brings new flowers, new shoots, new springs. So yes, it represents new life, energy, and hope. So if Punarujjivana means new life and new hope, what could be the probable synonyms to this word? Could be Navajivanam means new life. Punarjanma means rebirth. Punarudharana means restoration, and Navikarana means also renewal. So all of these synonyms mean renewal. What could the antonyms to this particular word be? You could say because Punarujjivana is renewal, restoration, or rebirth, something that's on the decline, like Kshinata, or Patanam means a deterioration, or Nashanam means destruction. Or you could even say mugimpu, which means an end, means there's no renewal. So these are the antonyms to the word punarujjivanam. Let's use this word in 5 simple sentences, right? Vasantam prakritiki punarujjivanam teeskostundi. Spring brings renewal to nature. Kotta alavatlu mana jeevitaniki punarujjivanam istayi. New habits give renewal to our lives. Varsham taravata totaku punarujjivanam pondutundi. After the rains, the garden looks revived. Prati udayam okka punarujjivanaki avakasham. Every morning is an opportunity for renewal. Manchi alochanalu manasuku punarujjivanam kaligistai. Positive thoughts bring renewal to the mind, kada. Vasantam laga mana jeevitamlo kuda prati roju oka punarujjivanam kosam kotta avakasham untundi kada. Like spring, every day in our lives there's a new opportunity for renewal. Punarujjivana. If you know how to pronounce this word, don't wait any further. 0761 637 8 3 ee number dwara maniki oka chinna sandesham leda dhani sandesham kachithanga pampendi nenu kaasthu untanu. 0761 637 8 3 is that number.

వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. మరొకసారి అందరికి ఆదరమైన స్వాగతము. ఈ కార్యక్రమం మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి, మీ హృదయానికి ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం తీసుకురాని అనే కొత్త ఉద్దేశంతో, పునరుజ్జీవన ఉద్దేశంతో మీకోసంగా ప్రస్తుత పడించే తెలుగు భాష కార్యక్రమం సంగీత నిలయము. It's time now to appreciate the folk genre. And today's particular song is also very much in sync with nature. And the song is titled Vana. Vana ante varsham, ante the rain. Okay. So, ippudu manamu vinuputunamu Vana ane oka paata pramukha janapada gayani Rohini gari swaramto ento andanga alaristunnaru ee paatani. Ee paata Vana andalanu prakritiki adi techche oka kotta జీవాన్ని వర్ణిస్తుంది. వసంత ఋతువులతో ఈ ఒక పాటను మనం వింటే మనకి కూడా అలాగే అనిపిస్తుంది, అలాంటిదే ఒక ఆశలు తీసుకొస్తాయి అని అనుకుంటూ మీకోసంగా ఈ పాట మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా.

How was that beautiful song? నన్ను ఎవరో తాకిరి. కొత్త కొత్తగా ప్రేమ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఈ పాటలాగా ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రేమ మొదటి స్పర్శ మనస్సును ఎలా హత్తుకుంటుందో అలా ఉంటుంది ఈ పాట. సో దాట్ వాజ్ a beautiful, beautiful old blockbuster, Nannu Evaro Thakiri. It was from the 1969 Telugu classic film, Satte Kalapu Satteya. This timeless romantic duet was composed by the legendary M.S. Vishwanathan, penned by Arudra, and beautifully rendered by the iconic mellifluous Ghantasala and P. Sushila, making it a cherished classic in Telugu cinema. Stay tuned. Shiri.

0: వెల్కమ్ బ్యాక్ అండ్ జస్ట్ లైక్ దాట్ ఇప్పుడు 6:43 18 hours 43 ఇఫ్ యూ మే కాల్ ఇట్ సో లాట్స్ ఆఫ్ మెసేజెస్ కమింగ్ ఇన్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ వాయిస్ నోట్స్ అండ్ మెసేజెస్ రిమెంబర్ ఐ టేక్ దెమ్ ఆల్ త్రూ టు అట్ అబౌట్ 6:50 దిస్ ఈవినింగ్ విల్ గో త్రూ అ ఫ్యూ వాయిస్ నోట్స్ అండ్ అ ఫ్యూ మెసేజెస్ and we'll see how it goes from there but it's time now to present our second feature mana rendova feature endante manam oka blockbuster song teeskoni danlo oka naalugu line lu alanti meeki artham emi ani manam ikkada cheptamu so that you can appreciate the song and the language so much more and understand the emotion behind that song because you remember music touches the ears but lyric it touches the soul so that is what we do in feature number 2
1: You're listening to Sangeeta Nilayamu.
0: Today's song is titled Yem Sandeham Ledu. Let's look at the first four lines and understand what this song wants to convey. Yem Sandeham Ledu is the first line. Yem Sandeham Ledu. Yemi means any or in some contexts what. Okay. Sandeham is doubt. Ledu ante there's nothing. There isn't a doubt. Okay, so the first line literally means there is no doubt. The second line, aa andala navve ee sandallu techindi. Enta baagunda chusara, this line is so beautiful. Aa andala navve ee sandallu techindi. Aa ante that, andalu ante something that's so beautiful, something that's so lovely. Navvu ante smile. E means these sandallu techindi. Sandallu ante it is a celebration. It is those joyful moments that you go through in life. Sandallu techindi. Techindi is something which is brought about. So to say that the beautiful smile of somebody is bringing these joyful moments, these most exceptional moments of celebration. ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు కూడా ఇచ్చింది. ఆ కందేటి సిగ్గు ఈ తొందరలు ఇచ్చింది. కందేటి అంటే సంథింగ్ దట్స్ బ్లూమింగ్, సంథింగ్ దట్స్ సో రేడియంట్. సిగ్గు అంటే షైనెస్. సో ఆ కందేటి సిగ్గు దట్ షైనెస్ ఈ తొందరలు ఇచ్చింది. ఈ అంటే దీస్ తొందరలు అంటే దీస్ ఫీలింగ్స్ యు నో ఆఫ్ ఆఫ్ బీయింగ్ అన్సెటిల్డ్. ఇచ్చింది మీన్స్ సంథింగ్ దట్ ఈస్ గివెన్. సో that radiant shyness is giving me all this unneeded excitement. So to say that, you know, perhaps the actor or the actress in this song is so thankful for such unknown moments of excitement. Well, that is the song that we're going to present to you, Yem Sandeham Ledu, from the movie Oohalu Gusugusulade. Remember, you're going to send me your voice notes and I'm going to have them on air at about 10 minutes to the top of the hour. And then we also have the trending song that's upcoming in just a bit. But for now, it is going to be Oohalu Gusugusulade movie and the song is Yem Sandeham Ledu.

అందరికీ ఆదరమైన స్వాగతము. నేను మీ అర్చన శ్రీధర్ ని. మీరు వింటున్నారు సంగీత నిలయం అనే తెలుగు భాష కార్యక్రమము. ఎస్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ టైమ్ నౌ టు ప్లే ద ట్రెండింగ్ సాంగ్. ఇన్ టుడేస్ సాంగ్ ఇస్ టైటిల్డ్ సరిగమలే గుండే అంచులో. లెట్ మీ నో యువర్ థాట్స్ అబౌట్ దిస్ సాంగ్ అండ్ ఐల్ లెట్ యు నో వై ద సాంగ్ ఇస్ ట్రెండింగ్.